0: పురస్కారం అండ్ డాక్టర్ ఈమణి శంకర శాస్త్రి అవార్డ్ అండ్ ద టైటిల్స్ లైక్ వైనిక రత్న అండ్ వైనిక చక్రవర్తి. ఎ గ్లోబల్ పర్ఫార్మర్, శ్రీనివాస్ హ్యాస్ రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఎట్ క్వీన్ ఎలిజబెత్ హాల్ ఇన్ లండన్. హీస్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ లైక్ గిటార్ స్టైల్ ప్లకింగ్ పుష్డ్ ద బౌండరీస్ ఆఫ్ వీణా మ్యూజిక్. యాజ్ ఎన్ ఎడ్యుకేటర్ హీ హ్యాస్ ట్రైన్డ్ మోర్ దాన్ 350 స్టూడెంట్స్. A true ambassador of Indian classical music, Vidwan D. Srinivas continues to inspire generations.
1: Aaj raat ke prasaran mein Vidwan D. Srinivas ke saath mridangam par sangat kar rahe hain Shri Yashwant Hampi Holi aur ghatam par Shri M. Chandrakant.
0: In tonight's broadcast, Vidwan D. Srinivas is accompanied on mridangam by Shri Yashwant Hampi Holi and on ghatam by Shri M. Chandrakant.
1: विद्वान डी श्रीनिवास ने अपने वीणा वादन की शुरुआत राग गौला में मैसूर वासुदेवाचार की एक रचना से कर रहे हैं जो आदि ताल में निबद्ध है.
0: विद्वान डी श्रीनिवास बिगिन्स हिज वीणा रिसाइटल विद अ कॉम्पोजिशन ऑफ मैसूर वासुदेवाचार इन द राग गौला सेट टू आदिताल.